వెళ్ళి ఇక్కడ జాతృతంబ ఓడట్లు చంచమ్ము, జాతృతంబ ఓడట్లు చంచమ్ము, కన్నికే ఉడిగేపుడు కనుకన జాతర వాళ్ళ కమిన్క మినకనోడతాడు ఏం సింగరా, మినక మినకనోడతాడు ఏం సింగరా, అంతమ్మ నోడి.

గల్లు గల్లెను తా గెజ్జే గల్లు తా తినుతా గెజ్జే గల్లు తా తినుతా బల్లిత రంగన వల్లియ మేలే చెల్లితరో కుళియో నం బల్లిత రంగన వల్లియ మేలే చెల్లితరో కుళియో అరెదరు అరిశిణవా అదికే దరిసిద